చూడు కరము కంపు కరము కంపు కరము కంపంచా ధరి సాజనా కరము కంపంచా ధరి.